గురుడిట్టా తమన్ సదారి రామదాస్ సర్ పనదాస్ సో ఆస్ జగత్ గురు కీ పార్స్ భేద పర్స్ కరో పనదాస్ కో ఆస్ జగత్ గురు కీ పార్స్ భేద పర్స్ కరో రామదాస్ గురు హర్ సత్ కియో సమరత్ గుర్ సిర హత్తరియో కసుమ లిజాయ్ హర్ హనాన్ కసుమ